0: ఇంకే కంటూ నీకు మరి సంగతిద్యా ఉండరు సోమ స్వస్తి అస్తు.
1: ఓం స్వస్తి అస్తు పా మదే.
0: ఓం స్వస్తి అస్తు గలలాంగ్ నీకి.
1: ఏ వికి చువాచా రమ్ రమ్ పా మదే.
0: ఏ రమ్ రమ్ ఏ
1: ఇచ్చా నీకి పా మదే అదస్తన్ మదింగా.
0: అదస్తన్
1: ఓ వా వావు వావు ఇచ్చా
0: ఇంగే ఇంగే
1: nghe mang kênh giờ đi cà quê tên apa là pa nghe pa mà đây nghe
0: sửa sẽ đi
1: nghe niang tăng tâm người đẹp mắt mà lên ôm xuống thì